0: Whoosh.
1: Hey.
0: Whoosh. Whoosh. Ala. Ala. Ala. Ala. Ala. Ala. Ala. Hey, yeah.
1: Montong ditongengkeun si Haji aing mah teu biasa.
2: Ora apa-apa.
1: Menta nu biasa we molor si